0: గారే గారే నరబడ గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ల
0: గారే గారే
1: సూర కిందరే సూర ఇన్నాయా
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరగలజే.